0: గారే గారే
1: యా గరబడే
0: గారే గారే
1: యా సూరబదల
0: గారే గారే
1: యా అమ్మక బట్టగారే
0: గారే
1: యా సూరకి దరది యా సూర్ యా ఇన్నాయా ఇదు యా
2: एक चतुर नार अम छोड़े नहीं थे एक चतुर नार अम पकड़ कर।